0: ఇచ్చి ఆకాశవాణి శ్రీనగర్ సమయం మాత్రం శుభజేది 15 నిమిషాలు సపేద్ పేష ఖిదమత్ చు ప్రోగ్రామ్ సుబుహాయి.
1: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. తుహన్ మేజ్బాన్ ముబషిర్ రఫాయి తుహందిస్ ఖిదమతస్ మజ్ హాజిర్ ప్రోగ్రామ్ సుబుహాయి హెత్ ప్రోగ్రాముక్ దస్తులవ్ తిలావతి కలామి పాక్ తా అన్యుక్ తర్జమ బోస్ నిస్సుతి.